నాకు దొమ్మ కట్టదు కదా, తగడదా ఆడదా, డేంకా దిరుగుతు కదా, డేంకా దిరుగుతు కదా, డేంకా దిరుగుతు కదా, దగ్గట దగ్గ తగదు కదా, నాకు తగ్గ తరాన దగ్గ తగ్గ తగ్గన్న దొమ్మ కట్టదు కదా, తగడదా ఆడదా, డేంకా దిరుగుతు కదా, డేంకా దిరుగుతు కదా.